0: ఏ క్యూ టెంకర్ ఫుల్
1: టెంకర్ ఫుల్ టెంకర్ ఫుల్
0: ఆకే బంటు డబ్బా గుల్
1: డబ్బా గుల్ డబ్బా గుల్
0: ఓయ్ బందర్వాజే కోల్ రే
1: కోల్ కోల్ రే కోల్ రే
0: ఓ జా బిందాస్ బోల్ రే